దాతకాన కర్తమని జిలిమిలి బోండ కడతా మనే దై మరి బోండ జాదాతకాన కర్తమని జిలిమిలి బోండ కడతా మనే దై మరి బోండ జారు పైతకాన కర్తమని జిలిమిలి బోండ కడతా మనే దై మరి బోండ జా లక్ష్మి తకాన కర్తమని

0: పుల మనిత కాన కడతామనే జిలిమిలి బోండా
1: కడతామనే తైమాలి బోండా జహమన్నత కాన కడతామని జిలిమిలి బోండా
0: కడతామనే తైమారి బోండా జామిన తకాన కర్తమనే జిలిమిలి బోండా
1: కడతామనే తైమారి బోండా జారుంత తకాన కర్తమని జిలిమిలి బోండా
0: కడతామనే తైమారి బోండా జాకుని తకాన కర్తమనే జిలి
2: ఈ పాచు తవ చైతాయ్ బై నే జోతాతే రాహ జోతాతే సర్దాస్ కే హోతాతే నే మార్జా మారో ఓర కథాతే మారో హడ కథాను